బలేశాలను సభలు మనల్ని పగతి ఫలను కానుకోరు మేకలను బజ్జీ డంక్ చడే దళ వెందు జీయో రామ రమణ దుర్దమ్ సగల పవన కుశలకరం సర్వభూత ఆపహీదే వాదుదేవి శాశ్వత ఫలే.